కన్నా అంటర్ కట్టల తండర కొందర అంటర్ వంటర్ జూట్ కన్నా అంటర్ సూట్ కన్నా వంటర్ డోట్ కన్నా ఇప్పుడు జోడు అంటర్ సూట్ కన్నా వంటర్ డోట్ కన్నా ఇప్పుడు జోడు అంటర్ సూట్ కన్నా వంటర్ డోట్ కన్నా ఇప్పుడు జోడు

0: నిశిచరపతి సంక్షయం విదిత్వ సురగణ మధ్యగతో వజస్పరేతి బాణో భాస్కర మార్తాండ షండరశ్మే దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ దేహి మే.
1: அருள்மணி மாலை தெய்வீக ராகத்தில் அடுத்ததாக இசையவிருப்பது சூர்யாஷ்டகம்.